ఉయర్తి ఆరాధికురాండవరే, ఘన మహిమై మాక్ష్యమే మహత్వం, తుది స్తోత్ర పుగళ్ మేన్మై ఉమకు మాత్రం తరుగురం. ఉయర్ந்திருப்பீராக, మహిమే.